తీర్థఖాండమండల పరి పాండవజీకు కథాదాంతనాంతో తథలోలోకారు విఖ విష కరి విచారణానుకు కథన కరుడాసారు జాత బహారా తీర్చు సునయారహరణ మతవీ దియార్ పావు ఖలాగంతపు తావు పాండా పావు అమృత దృఢాలు కడియ సబ్ సచీటక సాలు జనకో నదరు కర్మ దినకారు నానక నదరి నదర నిహాల్ శ్లోక్ పవన గురు పాణి పితా మాతా దరద మహాత దివసరా దాయి దాయా అఖిల సగల జగత్ చంగ ఆయ్యా బురి ఆయ్యా వాచ ధర్మ దూర.